0: స్వయం అవతల తీన అశుద్ధ బల యేసు స్వహస్తక నామేన ఫలయౌ
1: ఇతెలియా మాలా మాతి హానా హేలే కేతి లిహా మేలే మా తిలియా